0: Morning Raga is powered by LimFile. Sending money back home just got smarter, faster, and way more rewarding with LimFile.
1: హలో అందరికి, మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM. నేను మీ ఆర్జే శ్రావ్య. ఆదివారం రానే వచ్చేసింది. మీ అందరూ వెయిట్ చేస్తున్న ఈ షోకి నేను కూడా వచ్చేసాను. ఫర్ యువర్ ఎంక్వైరీస్ కాల్ విజయ్ ఎట్ 416-356-8529. మీరు మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. అలానే మా యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ ఇంటర్వ్యూస్, కాంటెస్ట్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ ఇవన్నీ పొందొచ్చు. మా షోని లైవ్గా వినడానికి మీ స్మార్ట్ ఫోన్స్లో సిఎంఆర్ ఎఫ్ఎం ఆర్ ట్యూనిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 101.3 FM ట్యూనిన్ అవ్వండి. మార్కెటింగ్ ఇంక్వైరీస్ అండ్ ఫర్ అడ్వర్టైజింగ్ ప్యాకేజెస్ కాంటాక్ట్ ప్రదీప ఎట్ 6479260162. అండ్ మన మెయిన్ స్పాన్సర్ లెంఫై మనీ ట్రాన్స్ఫర్ యాప్. దీన్ని అవైలబుల్ ఈ మనీ ట్రాన్స్ఫర్ యాప్ మనకి యూకే, యూఎస్, ఈయూ అండ్ ఆల్సో 25+ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీ ఆదివారం షోలో మీ ముందుకు వచ్చేసాను. వీకెండ్ అంటేనే రిలాక్సేషన్ కదా. మరి ఆ రిలాక్సేషన్కి కాస్త మసాలా, ఇంకొంచెం మ్యూజిక్ యాడ్ చేయడానికి మీ ఆర్జే రెడీగా ఉంది. ఈ వారం మన దగ్గర మస్తు ముచ్చట్లున్నాయబ్బా. మీ మూడి మార్చేసే క్రేజీ సాంగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇంకెందుకు ఆలస్యం? మీ రేడియో వాల్యూమ్స్ని కొంచెం పెంచేస్తారా? ఈ ఎండలేంటండి బాబు, దంచి కొడుతున్నాయి. కానీ ఏ మాట కామట్ట చెప్పుకోవాలి, డే లైట్ ఉంటే మాత్రం అదొక సంతోషం అబ్బా. ఎందుకంటే మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ అయిపోతాయి. మనం చేయాల్సిన పనులన్నిటికీ టైం ఉంటుంది కదా. అలాగే మనం మూడ్ కూడా చాలా యాక్టివ్గా ఉంచుతుంది. కానీ ఇయర్ బై ఇయర్ ఈ సమ్మర్ హీట్ మాత్రం రైజ్ అయిపోతుందబ్బా కదా. మీకు అనిపిస్తుందా? నాకు మాత్రమే అలా అనిపిస్తుందా? ఇందాక నుంచి నా మనసులో ఒక మాట తిరుగుతుందబ్బా, అదేంటో తెలుసా? ఎప్పుడు లేనిది ఈ మధ్య ఎల్లినో అనే కొత్త వర్డ్ వింటున్నాం. ఇదేంటండి బాబు, సంవత్సరానికి ఒక కొత్త వింత భయపెట్టేస్తుంది. అసలు ఇంకా మనం ఎన్ని వైపరీత్యాలు చూడాలో కదా. అసలు ఈ ఎల్లినో అంటే ఏంటి, ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఈ సాంగ్ విని ఎంజాయ్ చేసేసేయండి.

0: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
1: బ్లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా బ్లెమ్ ఫై.
0: బ్లెమ్ ఫై ఎందుకు?
1: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
0: బ్లెమ్ ఫై
1: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of over $50 on sending $500.
0: Vegam, nammakam, faladayakam. Lemfai.
1: Moving your money the right way. Next time, meeru Canada nundi double pampala, just one name, Lemfai.
2: Lemfai. Fast money, happy homes.
3: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సెస్ ఆగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
4: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
3: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
4: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సెస్ ఆగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
5: మోడర్న్ అండ్ స్టైలిష్ కిచెన్ కోసం కలలు కంటున్నారా? దెన్ జస్ట్ వన్ నేమ్ టు రిమెంబర్, పిఎల్కే కస్టమ్ కిచెన్స్. వారు ఎంతో నైపుణ్యంతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఒక స్టన్నింగ్ అండ్ ఫంక్షనల్ కిచెన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. వారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్ యూనిట్స్ మార్కమ్ అండ్ స్కార్బరోలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్లి విజిట్ చేయండి.
6: పిఎల్కే కస్టమ్ కిచెన్స్, క్లాసిక్, కంటెంపరీ ఆర్ అల్ట్రా మోడర్న్, దే బ్రింగ్ యువర్ విజన్ టు లైఫ్. ఫ్రీ ఎస్టిమేట్స్ అవైలబుల్, మోడర్న్ ఐడియాస్, ఫ్లాలెస్ ఫినిషింగ్. కాల్ రూబెన్ అట్ 4169-9399. Follow them on Instagram and Facebook or visit the website for more details.
5: Dream Kitchen ante okay okka peru
6: PLK Custom Kitchens.
7: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
8: వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కమ్, 4162928585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కమ్, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
7: Inti ruchi meeku marinta cheruvaga.
9: Mee manasulo unna aasalu maatalto kaadu, oka aabharanamto baita pettandi. Malabar Gold and Diamonds Mine Diamond Festival lo meeku nachina diamond jewelry konadaniki ide saraina samayam. మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
10: Your radio, your rhythm. Morning Raga 101.3 FM.
3: వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు. నేను మీ ఆర్జే శ్రావ్య. మనీ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడెళ్ళని ఆఫర్స్ ఇస్తున్నారు మన స్పాన్సర్ లెమ్ ఫైవ్. ఆలస్యం లేకుండా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇందాక నేను చెప్తున్నట్లు ఎల్లీలో అనేది సింపుల్గా చెప్పాలంటే పసిఫిక్ ఓషన్లో హీట్ ఎక్కువ అయిపోవటం వల్ల రెయిన్స్ తగ్గిపోయి మనకి హీట్ పెరిగిపోతుందంట. ఇదేం వింతండి బాబు, వింటానికి లైట్గా ఉన్నా దీని ఎఫెక్ట్స్ మాత్రం లాంగ్ టర్మ్లో మన ఎర్త్ పైన చాలా ఉన్నాయి. నిజంగా ఆలోచిస్తే

భయం వేస్తుంది కదా. ఇండియాలో అయితే ఇంకా ఘోరం అండి బాబు. అసలు సమ్మర్ అంటే మేలో వచ్చేది, ఇప్పుడు ఫిబ్రవరిలోనే చెమటలు కక్కుతున్నారు జనాలు. వర్షం పడాల్సిన టైంలో ఏమో వాటర్ కూడా ఉండదు. అవును, ఎక్కడ చూసినా వాటర్ స్కేర్సిటీ, సడన్గా ఫ్లడ్స్. కానీ నేచర్ మనకి ఇన్ని సిగ్నల్స్ ఇస్తున్నా మనం మాత్రం మారట్లేదు, అవునా కాదా? ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం మన నేచర్ని కాపాడుకోవడానికి? ఏసీ రూమ్లో కూర్చుని గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడడం కాదు బాస్, రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి ఆక్సిజన్ వాటర్ కావాలంటే మనం చేంజ్ అవ్వాలి. అట్లీస్ట్ మనం చేయగలిగిన పనులైనా చేయాలి. లైక్ అందరు చెప్తారు, మనందరికీ తెలుసు ప్లాస్టిక్ తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తూనే ఉంటాం. కానీ మన వరకు వచ్చేసరికి మనం ఆ పని చేస్తున్నామా? అస్సలు చేయట్లేదు. అలానే ప్లాంట్స్ పెంచుతాము, ప్లాంట్స్ పెంచమని అందరూ చెప్తారు, కానీ ఎవరు ఎన్ని ప్లాంట్స్ ఇచ్చేసారు చెప్పండి? ఎవ్వరూ దాని మీద సీరియస్గా లేరు. జస్ట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం దానికోసం పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టేసి గ్లోబల్ వార్మింగ్ అని అదని ఇదని మాట్లాడతాం. కానీ ఖచ్చితంగా మన వంతు మనం నేచర్కి సహాయం పడడం చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే ఓకే, నేను మరీ టాపిక్ని సీరియస్గా తీసుకెళ్ళిపోతున్నాను కదా, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ప్లే చేస్తున్నాను.

0: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ సౌత్ ఇన్ ఒషావా అండ్ మిసెస్ వాగా. విజిట్ simplysouth.ca. కమ్ హంగ్రీ, లీవ్ హ్యాపీ.
1: మీకు నోటి నొప్పి, దవడ నొప్పి, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలున్నాయా? మీ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం డాక్టర్ అశోక్ బాబు రామ్య అండ్ అసోసియేట్స్. అత్యుత్తమ దంత చికిత్స సేవలందిస్తూ 20 ఏళ్ల అనుభవంతో ఇంప్లాంట్స్, బ్రేసెస్, డెంచర్స్, రూట్ కెనాల్స్, స్మైల్ మేకోవర్ మరియు ప్రత్యేకంగా టీఎంజే, ఓరోఫేషియల్ పెయిన్, స్లీప్ యాప్నియా సమస్యలకు నిపుణులైన చికిత్స.
2: విజిట్ కెనడీ రూత్ డెంటల్ సెంటర్ ఇన్ బ్రాంప్టన్, 9058461595 or Credit Valley Dentistry in Mississauga, 647-825-3276
3: or contact Ramya Dentistry for TMJ, orofacial pain and sleep apnea, 905-997-1865.
2: They speak your language. Book an appointment today for your perfect smile.
4: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 Simcoe Street, నార్త్ ఓషవా. కాల్ 9052407796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్ అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
5: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
6: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
7: ఓహో,
6: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
7: ఏంటి
6: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
8: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
6: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
8: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
3: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
9: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజా అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
10: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
9: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, కమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
11: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
12: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
13: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
14: Welcome back, Neenu Matlaadutunnanu, me Ajay Shravya. మన మార్నింగ్ రాగాలో అమేజింగ్ సాంగ్స్ అండ్ లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మాత్రం సిఎంఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే మన స్పాన్సర్ లెమ్ఫై వాళ్ళు మనకిస్తున్నారు ఎక్కడా లేని ఆఫర్స్. మీరు చేయాల్సింది ఒక్కటే ఒకటండి, అదేంటంటే లెమ్ఫై యాప్ని డౌన్లోడ్ చేసుకుని రాగా, RAAGA రాగా కోడ్తో మరి ఇంకొన్ని ఆఫర్స్ని సొంతం చేసుకోవచ్చు. సండే అంటే ఫండే కదా. ఈరోజు నేనైతే మా పాత ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి మాట్లాడాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అందరం కూర్చుని పాత జ్ఞాపకాలన్నీ మాట్లాడుకున్నాం. ఆయన ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారండి, కాలంతో పాటు అన్నీ మారిపోయాయి. అరే, నేను ఇప్పుడు సెటిల్ అయిపోవడం గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. లైఫ్లో సెటిల్ అయిపోవడం అంటే ఏంటి? ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వడమా, లేదంటే మంచి బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వడమా? ఇప్పుడు అన్నీ మారిపోయినట్టే ట్రెండ్ కూడా మారిపోయింది, మీకు తెలుసా? కాంటెంట్ క్రియేషన్ అండి. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఒకప్పుడు టైంపాస్కి చేసే రీల్స్, యూట్యూబ్ వీడియోస్ ఇప్పుడు జాబ్స్ని, బిజినెస్ని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఎందుకో చెప్పనా? జాబ్ చేస్తే మంత్ మొత్తం కష్టపడినా సరిపోదు, లీవ్ కావాలన్నా కూడా చాలా కష్టం కదా. అదే బిజినెస్ అయితే ఎక్కడ లాస్ వస్తుందో అని టెన్షన్తో నిద్ర కూడా ఉండదు. అదే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అసలు ఆ బిజినెస్ గురించి ఏమీ తెలియదు పాపం. అలానే కాంటెంట్ క్రియేషన్ చూసారా? మీరే బాస్, మీదే ఆఫీస్, నో ఇన్వెస్ట్మెంట్. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అండ్ బుర్రలో ఒక క్రేజీ ఐడియా ఉంటే చాలు. సో మీరేమంటారు, ఈ రోజుల్లో 9-to-5 జాబ్ బెటరా, లేక రిస్క్ ఉన్న బిజినెస్ బెటరా, లేదంటే మీ కెరీర్ని మీ చేతిలో తీసుకునే కాంటెంట్ క్రియేషనా? జాబ్లో మేనేజర్తో తిట్లు తినడం కంటే కామెంట్ సెక్షన్లో ట్రోల్స్ తట్టుకోవడం ఈజీ అంటారా మీరు? దానికి కూడా చాలా క్రిటిసైజ్ ఉంటుందండి. మనకి చాలామంది మన ఎత్తి పొడుస్తూ ఉంటారు, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో నాకేమనిపిస్తుందంటే, అది జాబ్ అయినా బిజినెస్ అయినా కాంటెంట్ క్రియేషన్ అయినా దేనికైనా మనకి హార్డ్ వర్క్తో పాటు మనకి మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి మనం. మీరు కనుక కాంటెంట్ క్రియేషన్ చేస్తే దేనిపైన చేస్తారు? మీరు అలా ఆలోచిస్తూ ఉండండి. నేనైతే ఒక సాంగ్ని ప్లే చేస్తున్నా ఇప్పుడు.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
1: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. మిస్సిసాగా క్రైస్లర్ at 2260 బ్యాటిల్ ఫోర్డ్ రోడ్, మిస్సిసాగా.
2: హాయ్ రాధిక, ఏంది అట్లున్నావు?
3: ఏ ఇండియా మస్తు గుర్తొస్తుంది, మంచి హైదరాబాద్ ఫుడ్ తినాలనుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పోయేటట్లేమో, ఏం చేద్దాం?
2: హైదరాబాద్ కూడా టొరంటోలో ఒక జబర్దస్త్ రెస్టారెంట్ ఉంది, డెక్కన్ హౌస్. నాస్టా బిర్యానీ అండ్ చాయ్, డెక్కన్ తందూరీ స్పెషల్స్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి.
3: ఇంకేంది మరి, పద పోదాం.
4: ఫర్ టేక్అవుట్, కేటరింగ్ అండ్ పార్టీ ఆర్డర్స్, డెక్కన్ హౌస్ అట్ 19 లాప్సీ రోడ్, స్కార్బ్రో. కాంటాక్ట్ 416-297-5252.
5: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
6: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
5: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
6: అవునా? ఇంకా ఆలస్యం చేయ వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
7: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్, GTA's నంబర్ 1 జ్యువెలరీ షాప్, నియర్ మార్కమ్ అండ్ స్టీల్స్, 6055 స్టీల్స్ అవెన్యూ, యూనిట్ సి, 102, స్కార్బరో. 6479472864.
8: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెరార్థిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
9: Call 905-876-1095 or visit www.rightgate.com.
10: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
11: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్, నార్త్ ఓషవా. కాల్ 905-240-7796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
12: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
13: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
12: Inti ruchi meeku marinta cheruvaga.
14: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
15: ఓహో,
14: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
15: ఏంటి
14: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
16: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ ఆన్ ఆడి 2026 A3 కార్.
14: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
16: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
17: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
18: యువర్ రేడియో, యువర్ రిథమ్, మార్నింగ్ రాగా 101.3 FM.
19: హలో హలో, ఉన్నారా అందరూ? ఉండకుండా ఎక్కడిపోతారులేండి. మీరందరూ ఖచ్చితంగా మా షో కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటి తెలుసా, ఎక్కడ చూసినా ఒక జోష్ అండ్ ఒకటే ఊపు, అదేంటో గెస్ చేస్తారా? ఎస్పెషలీ ఇన్ కెనడా. తెలుసా అదేంటో? ద బిగ్గెస్ట్ షో ఆన్ ద ఎర్త్, ఫీఫా వరల్డ్ కప్ 2026. అందులోనూ ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఇన్ కెనడా. హే, ఎక్సైటింగ్ కదా. జూన్ 12th నుంచి జూలై 7th వరకు కెనడాలో ఫీఫా మహోత్సవం. కెనడాలో మొత్తం 13 మ్యాచెస్ జరగబోతున్నాయి. అందులో 6 వచ్చి టొరంటోలో జరిగితే, 7 వచ్చి వ్యాంకోవర్లో జరగబోతున్నాయి. అండ్ మన టొరంటోలో మీకు లొకేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టొరంటోలో వచ్చి బిఎంఓ ఫీల్డ్లో జరుగుతుంది, అలానే వ్యాంకూవర్లో బీసీ ప్లేస్లో. ఒక ఫీఫా జాతరే జరగబోతుంది కదా. మ్యాచ్కి ఇంతకీ మీరు టికెట్స్ బుక్ చేసేసుకున్నారా? బుక్ చేసుకుంటే మరి జెండాలు, గట్రా వాటన్నిటితో సిద్ధమా? అసలు టికెట్స్ దొరకలేనని మాత్రం చాలామంది బాధపడుతున్నారు. ఏం ఫీల్ అవ్వకండి, మన కెనడా వాళ్ళు టొరంటో ఫ్యాన్స్ అందరి కోసం ఫోర్ట్ యార్క్లో అండ్ ద బీవేలో హ్యూజ్ స్క్రీన్స్ పెడుతున్నారు. అలానే నయాగరా ఫ్యాన్స్ వాళ్ళకు మాత్రం క్వీన్ విక్టోరియా పార్క్లో సందడి చేయబోతున్నారు. అబ్బా, ఆలోచిస్తేనే ఒక ధూమ్ధామ్ పండగలో ఉండబోతుంది కదా. ఆ ఎక్సైట్మెంట్ని కొంచెం పెంచడానికి మీకోసం అదిరిపోయే ఒక పాట మీ ముందుకి వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేయండి.

శ్రోతలు, టైం చూడండి అబ్బా, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అప్పుడే 30 మినిట్స్ షో అయిపోయింది. మీరు మా షోని మిస్ చేయకుండా వినాలి అంటే మాత్రం సిఎంఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేంటి సంగతులు, కొత్తగా మూవీస్ ఏమైనా చూసారా? మూవీస్ లేక బోర్ కొడుతుందా? అందుకే మన కోసం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రెడీగా ఉన్నాయి. మన రామ్ చరణ్స్ పెది విల్ బి రిలీజింగ్ ఆన్ జూన్ 3. మన మెగా ఫ్యాన్స్కి ఇంకా పండగే. పెద్ది సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయిపోయాయి కదా, మనం ఆల్రెడీ వినేసాము. అలానే మీకు ఒక విషయం చెప్తాను, ఈ మధ్య పెద్ది ఆడియో ఫంక్షన్లో మన రామ్ చరణ్ గారు బూమ్రాని బై మిస్టేక్లో ఫుట్బాలర్ అనేసారు. అది చాలా పెద్ద ట్రోల్ అయింది కదా. ఆయనే కాదండి, ఎవరైనా కొన్ని సిచ్యువేషన్స్లో సడన్గా తడబడతాం. మనం హ్యూమన్ బీయింగ్స్ అండి, కెమెరా వెనకాల మాట్లాడడం ఈజీయే, కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే మాత్రం మామూలుగా ఉండదు. టెన్షన్తో దేనికేం మాట్లాడాలో కూడా తెలీదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొరపాట్లు అనేవి సహజం, మనందరం చేస్తూ ఉంటాం. అందులోనూ ఆడియన్స్ ముందు మాట్లాడాలంటే ఇంకా కొంచెం టెన్షన్ పడతాం. అది రామ్ చరణ్ గారే కాదు, మనమైనా అంతే. సో కొంచెం సెన్సిబుల్గా బిహేవ్ చేయాలి ఫ్యాన్స్ కూడా. అలానే మన సీతారామం అండ్ హాయ్ నానా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, మన మృణాలు ఇప్పుడు ఎల్లమ్మతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అసలు ఎల్లమ్మ టీజర్ చూసారా మీరు? గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఫస్ట్ డే మూవీలో సాయి పల్లవి ఆర్ కీర్తి సురేష్ గారిని అనుకున్నారంట. ఫైనల్గా మృణాల్ని ఫైనలైజ్ చేశారు. అసలు ఈ పవర్ఫుల్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ మన బంగారం సమంత గారు లేడీ ఓరియంటెడ్ మూవీ మా ఇంటి బంగారం మాత్రం జూన్ 13కి రిలీజ్ అవబోతుంది. జూన్ మొత్తం మూవీ ఫెస్టివల్స్ అనుకుంటా. మా ఇంటి బంగారం ఆడియో కూడా సూపర్ హిట్. మీరు విన్నారా తస్సదియ సాంగ్? ఆ రీల్స్ ఏంటండి బాబు, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆ సాంగ్కి రీల్సే. త్వరలో రిలీజ్ అయ్యే మూవీస్ అన్నిటికీ మా మార్నింగ్ రాగా నుండి విష్ యూ ఏ గుడ్ లక్ అండ్ ఫర్ నౌ వీఆర్ ప్లేయింగ్ దిస్ సాంగ్ ఫర్ యూ ఆల్.

0: మీ మనసులో ఉన్న ఆశలు మాటలతో కాదు ఒక ఆభరణంతో బయటపెట్టండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొన్నే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location tho paatu parking problems lekunda mee daggari location lo Dr. Sajan and Dr. Ramya netrutvamlo athyadhunikamaina cutting edge technology tho paatu prati treatment lo personalized care, comfort, precision and a stress free experience ni pondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments pai varu icche 0% interest ఫైనాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్. యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
2: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
3: ఏం లేదు దీప, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
2: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
3: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
4: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ is number 1 jewelry shop near Markham and Steels, 6055 Steels Avenue, Unit C102, Scarborough, 647-947-2864.
5: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
6: బ్లెమ్ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా బ్లెమ్ఫై.
5: బ్లెమ్ఫై ఎందుకు?
6: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
5: బ్లెమ్ఫై
6: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యు గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
5: Vegam, nammakam, faladayakam. Lemfi.
6: Moving your money the right way. Next time, meer Canada nundi double pampala, just one name, Lemfi.
7: Lemfi. Fast money, happy homes.
8: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
9: వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా 101.3 FM. నేను మీ ఆర్జే శ్రావ్య. ఈ మధ్య చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించారా? ఎక్కడ చూసినా ఫిట్నెస్ ఫ్రీక్సే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, అందరూ జిమ్లోనే కనిపిస్తున్నారు. మిర్రర్ సెల్ఫీస్, డెడ్ లిఫ్టింగ్ వీడియోస్కి వెనకలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పోస్ట్ చేయడమే. ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటండి చెప్పండి? బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీయో, దోసో, ఉప్మానో. అదే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే? నా ప్రోటీన్ షేక్ ఎక్కడా, నా ఓట్ మీల్ ఎక్కడా అని అడుగుతున్నారు. దాంతో ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా కంగారు పడిపోతున్నారు. ఏంట్రా బాబు, వీళ్ళు ఏదేదో తినేస్తున్నారు, వీళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో అని చెప్పి. మీ ఇంట్లో అలా జరుగుతుందా? మా ఇంట్లో అయితే అదే జరుగుతుంది. అసలు జిమ్కి వెళ్ళే వాళ్ళలో వింత రకాల గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా మీరు? సరదాగా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మొదటి రకం అంటే నాలాగా, వర్కౌట్ 10 మినిట్స్ చేస్తే అద్దం ముందు 20 మినిట్స్ చూసుకుంటారు. రెండో రకం, జిమ్కి వెళ్ళాలి, వెళ్ళేది కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమే. అలానే మూడో రకం ఏంటంటే చీట్ డే అని చెప్పి సండే రోజు నచ్చినన్ని బిర్యానీలు, ఐస్ క్రీమ్లు లాగించేస్తారు కదా. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అలా ఉన్నారా, లేదంటే మీరే అలా ఉన్నారా? జోక్స్ అపార్ట్, అస్సలు ఈ రోజుల్లో 60% చాలా సీరియస్గా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చాలా డిసిప్లిన్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. రోజు జిమ్కి వెళ్ళడం కుదరకపోతే మాత్రం అట్లీస్ట్ ఇంట్లో అయినా ట్రై చేస్తున్నారండి. ఒక చిన్న చిన్న యాప్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, లేదంటే రన్నింగ్కి వెళ్ళడం కానీ, ఇలాంటివి వాళ్ళకు కుదిరినంతలో చేసుకుంటున్నారు. అలానే మీరు పెద్దవాళ్ళల్లో మార్పు గమనించారా? పెద్దవాళ్ళు కూడా హెల్త్ పైన చాలా శ్రద్ధ పెడుతున్నారు. వాకింగ్కి వెళ్ళడం, డైట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అలానే మనం వాళ్ళకు కొంచెం ఏమైనా ఫుడ్ తినమని ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మధ్య అమ్మో నాకు షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి, నేను ఇంతకంటే ఎక్కువ తినలేనని చెప్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎవరేమనుకున్నా హెల్త్ అండ్ ఫిట్నెస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత డబ్బులున్నా మన హెల్త్ని మాత్రం మనం కొనుక్కోలేం. టైం ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. సో మీరందరూ కూడా మీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసి మీకు వీలున్నప్పుడు ఎంతో కొంత టైం మీ హెల్త్ పైన మీరు కొంచెం పెట్టి మీరు కూడా ఇలాంటి ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ ఉండండి. ఈలోపు ఈ సాంగ్ అయితే వినేసి వచ్చేసేయండి.

కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలానే మీ అందరి ప్రేమాభిమానాలతో ఇవాళ కార్యక్రమానికి ఇక్కడితో సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? నేను మీ ఆర్జే శ్రావ్య. అలానే నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. ఇంకొంచెం సరికొత్త ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వింటూనే ఉండండి, నవ్వుతూనే ఉండండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.